ఒంటిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.